ఇలుమపడయా ఇలుమపడయా తేయమల నకితాహో తిరియా కిస కమ్ కితియాయి బాతాం.